0: నమో సర్వ జ్ఞానం నమో పరమతానం నమో సర్వ మంత్రం నమో సర్వ జంత్రం
1: నమో సర్వ దృశ్యం నమో సర్వ కృశ్యం నమో సర్వ రంగే తర్పంగీ అనంగే
0: నమో జీవ జీవం నమో బీజ బీజే అఖజే అపిజే సమస్తం ప్రసజే
1: కృపాలం స్వరూపే కో కర్మం పన్నాసి సదా సర్వదా హృద సిద్ధం నివాసి చట్పటి శాంత వై ప్రసాద
0: అమృత కర్మే అమృత ధర్మే అఖల జోగే అచల భోగే
1: అచల రాజే అటల సాజే అఖల ధర్ మంగళ అఖ కర్మంగ
0: సర్వం దాతా సర్వం జ్ఞాతా సర్వం పానే సర్వం మాన్నే
1: సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం పుక్తా సర్వం జుక్తా
0: సర్వం దేవం సర్వం పేవం సర్వం